నిమిషాలకు అంటే 1 గంట దాకా మన బాలానందమనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేశాం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం బాలానందమనేది విశేషంగా మన పిల్లల కోసం. ఇటువంటి విశేషమైన కార్యక్రమం ప్రతి శనివారం నాడు మధ్యాహ్నపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తున్నా. పదండి శ్రోతలరా, ఈ సాటర్డే అంటే ఈ శనివారం నాడు ఈ మధ్యాహ్నపు వేళ పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, ట్యూషన్కి వెళ్తున్నారు, లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు. మంచిగా ఈ వీకెండ్ గడపడానికి ఎంతో ఆనందంగా గడుపుతారని కూడా మా నమ్మకం ఉంది. అయితే మొదలు పెడుతున్నాం మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మీకోసం.

0: చెత్తడ రామ దీని బోగు దందామా ఇది పేరెంట్స్ కి పరీక్ష ఇది బ్రదర్ కి శిక్ష దీనికి యాంటీబయాటిక్ లేదా దీనికి నీరసం రాదా
1: దీంతో మాట్లాడను
0: దీంతో ఆట్లాడను
1: ఇదో సైతాన్
0: ఇదో తూఫాన్
2: ఇదో

బాలానందమని తెలుగు కార్యక్రమం విశేషంగా మన పిల్లల కోసం. బాలలు, పిల్లలు, ముచ్చమటలు, ఆడుతూ ఈ ముచ్చమటలు ఆడుతూనే పాడుతూనే అల్లరి చేస్తూనే అది వస్తాయి కదా ముచ్చమటలు. పిల్లల ముఖం మీద వస్తే వాళ్ళు ఆనందంగా సమయం గడుపుతున్నారని అనే మా ఆలోచనలో వస్తుంది కదా. అలాగే పిల్లలు తమ బాల్యంలో ఆటలు ఆడటం ముఖ్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా బలంగా ఉంటారు.

0: సైడ్ లేసి గుసులస్టు బెంచ్ ముందు మోహన్
1: టిఫిన్ బాక్సెస్ సర్ది చూడు ఐన్ చెయ్యి యూనిఫామ్
0: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
1: లేట్ నైట్ పాలిష్ చెయ్యి కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి
0: డైలీ లేట్ గెట్ అవుట్
1: నైట్ డౌన్ వికెట్
0: హోంవర్క్ ఎస్కేప్
1: డైలీ ఇదే టార్చర్ అండి
0: చిలికి బిచిలికి
1: బింబిలికి బిలాబీ

बालानंदम बालानंदम బాలానందమనే తెలుగు కార్యక్రమం కొనసాగిస్తూ ఈ మధ్యాహ్నపు వేళ మన చిన్న చిన్న పిల్లల కోసం

బాగా చదువుకుంటానమ్మా. అసలు పిల్లలు ఇంటి ఆనందం, జీవితానికి ఆశీర్వాదం. మన జీవితానికి ఆశీర్వాదం ఉంటారు పిల్లలు. పిల్లల నవ్వు ప్రతి ఇంటిని స్వర్గంలా మారుస్తుంది. ఇంతేకాక పిల్లల అమ్మాయకత్వం దేవుడి వరం. పిల్లలతో గడిపిన ప్రతి క్షణం ఇది అమూల్యమైనది. పిల్లల ప్రేమకు ఎలాంటి షరతులు ఉండవు. పిల్లలు భవిష్యత్తు కాదు, వర్తమానంలోనే మన సంతోషం. అలాగే చిన్న చిన్న అడుగులతో పెద్ద పెద్ద కలలు మొదలవుతాయి. పిల్లల చిరునవ్వు ప్రపంచంలోనే అత్యంత అందమైన సంపద. పిల్లలు మనస్సు, పిల్లల మనస్సు స్వచ్ఛమైన అద్దం లాంటిది. పిల్లల సంతోషమే కూడా తల్లిదండ్రుల నిజమైన సంపద. పిల్లలు ఉన్న చోట నవ్వులు సందడి ఎప్పుడూ ఉంటాయి. ప్రతి చిన్నారి ఒక ఆశ, ప్రతి వెలుగు, ప్రతి కొత్త విషయం ఇది కొత్త ప్రపంచం లాంటిది. బాలానందమనే తెలుగు కార్యక్రమం కొనసాగిస్తూ మంచి మంచి పాటలతో

శ్రోతలరా, సమయం సమీపిస్తున్నది. మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం పూర్తి చేయడానికి. బాలానందం అనేది చిన్న పిల్లల కోసం, విశేషంగా వీకెండ్ రోజు అంటే శనివారం నాడు మధ్యాహ్నపు వేళ మీరు ఫ్రీగా ఉంటారు, లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, ట్యూషన్కి వెళ్తున్నారు, ఈ మధ్యాహ్నపు వేళ భోజనం చేస్తున్నారు, సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ, అయితే ఇంతటితో వంద నామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ శనివారం నాడు రాత్రి సమయాన స్వరాల వేదిక కార్యక్రమానికి మీకు స్వాగతిస్తున్నది మీ చెల్లమ్మ గిరిశాలిని. మీరందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాం. నేటి స్వరాల వేదికను మొదలు పెడుతున్నాం అలవాటు అనుసారంగా మీకు నచ్చిన పాటలతోనే.

శ్రోతలు, ఈ దినంతా మీరు పనిచేసి హడావిడిగా ఉండి ఇంకా అలసిపోయారని అనుకుంటున్నాం. ఇంకా నలుదిక్కుల్లో కుటుంబాల్లో చాలా సంఘటనలు, అంటే కార్యక్రమాలు, పెళ్లి కార్యాలు ఉంటూనే ఉంటుంది. అయితే మీరు చాలా బిజీగా ఉంటారని అనుకుంటున్నాం. ఇప్పుడు కొంతసేపటికి మమ్మల్ని వింటూ సేద తీర్చుకుంటున్నారే.

జూన్ మాసము కూడా అంతమయ్యే సమయానికి చేరింది. శ్రోతలు, ఈ సంవత్సరానికి 6 నెలలు చాలా చాలా చాలా త్వరగానే పోయాయి. మీరందరూ మీ జీవితంలో స్థైర్యం ధైర్యం మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఆశిస్తూ నిత్య ప్రసారాన్ని ఇంపైన పాటలతోనే కొనసాగిద్దాం.

జూన్ నెల ముగింపు పలికేకి వేళ గత రోజుల జ్ఞాపకాలకు ఓ మధురమేళ. ముందున్న రోజులు మంచివే కావాలని మనసారా కోరుకుందాం కొత్త వెలుగుల్ని. మీ మాటలు మీ వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తాయి, కానీ మీరు చేసే పనులు మీరు ఎంతో అందరికీ తెలిసేలా చేస్తాయి.

శ్రోతలారా, నేటికి మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. మీరు మమ్మల్ని విని ఆనందించారని ఆశిస్తున్నాం. ఇక మీ చెలి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.